కనీస్ కింగ్ ఫ్రామ్ బటగ్రామ్ 18 బాని పోయే విషమా. అస్సలాము అలైకుమ్ సంగే బాయ్ జమా మఖ్ డేర్ తోర్ దే మఖ్ డేర్ తోర్ దే డేర్ బాద్ బద్రంగయమా సోకరాల జినే హమ్ నరా కవి زال ستاسو کم کریم استعمال کم چه خیستشم چه واده می اوشی ریحان ده جل ریحان ریحان جلسل دا ده سلی کلی لکا دا واده دا سی خشه ده مکا امرا سوکتی ند